జంతు వంశిని రాజే కాలాను దైను లాను దైనా కృష్ణ లాను దైనా జంతు వంశిన రాధికా లాను దైనా

ధర్మ కుమార కైసర్యాశ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత సయిత క